రజాయిలు పుడుని ఓవునా ఏ రాతి సా నగ జివల లగల చక్క హోయిల తుజి దైనా దొగె బత్తి దూర్ తరిబి మనత కైతరి హైనా హైనా।